ఎమీహకం ఎవ్రె హేవగిం వా సవాబ్ ఆఖరతుగా హుట్టి అది నుబాఖమాగిం అత్వజ్య మీహా దన్నాష్ ఫహె నుబాఖంత కురి మీహున్న ఎవరెం కొంగులును అమల్తకం మెనువి జజాయ్ నులిబే హుట్టే.

0: ఫ్యామ్ మిగడిగా మిగనిస్తని స్పోర్ట్స్ బీట్ షో యాకుగా కురియ మీ తని సమా కురియన్స్ ఫాంగ్ కురిగో తాళుగొండ యొక్క మెహమానిగా గొతుగా మీ బావిర్వని ఇచ్చేసుకోవడం తెరియా నిహాయ షోకి ఫరాతు మర్హబా.
1: Thank you very much.
0: Then mi chesaki mi varati guma si en oi kulivare then var visnu ter kama ki var madu madu inde gen kulin te kulivare mi kin shau go re kam mi feduni mi kulivare
1: asol go shau go re kam feduni jamalo din school ga olani ko supervisor en as mi punani chess selection en ebane ero go ne ge chesaki ko check kame mi kulita move kurani ki hine kame vesten ero ge kam extra curriculars ka var haraka tere kon ule thive hitang eri dana me then competitive vi ma hama selection ka baveri vi then selection ka baveri vi ma then ko mes ko ta kon kuda kon namu ve sige mana ta do kuli move kura go then ego ta me ratten kare ka hala fa kuli move kura go